మిథ్యాతంత అనుకుడా స్వభాయ మిథ్యా హోమే మమతామాయ మిథ్యా రాజోపన ధర్మాల్ మిథ్యా కామ క్రోధ వికరాల్ మిథ్యా రతస్తి అశుభస్త్ర మిథ్యా రంగసంగ మాయాపేఖస్త మిథ్యా ద్రోమోభిమాన్ మిథ్యా ఆపు సుపరగర్తుమాన్ అస్థిర్ భక్తి సాధకీ శర్ణ నానక జబ జబ జీవ హరకే చర్ణ మిథ్యా శర్వణపర నిందా సునహ మిథ్యా స్పర్ధర్భకు హిరే మిథ్యా నేతరపేఖత పారత్రరుపాద్ మిథ్యా రసనా పూజన స్వాద్ మిథ్యా చరణ పరపికార్ గోతాభే మిథ్యా మనపర లోబులు భావే మిథ్యా తన్ని పారుపకార మిథ్యా బాసులేదు బేకారా